వందే మాతరం. ఋషి బంకిమచంద్ర చట్టోపాధ్యాయ కీ లేఖనీ సే అవతరిత దివ్య రచనా జో బనీ స్వతంత్రతా సేనానియో కే లియే తేజోమయ ప్రేరణా. स्वाधीनता दिवस के पावन अवसर पर सुनिए राष्ट्रीय गीत वंदे मातरम के अनुवादों पर आधारित वंदे मातरम एक जय घोष इस रूपक श्रृंखला की विशेष कड़ी.